ప్యాకు చేసి నోళ్ళు డబ్బు దాచుకుంటారు, కాస్త దిచ్చమెయ్యమంటే మూతి ముడుచుకుంటారు. ఆ దాచుకున్నది దోచుకుంటే తప్పర పోతారు, తిత్తర పోతారు. నాను కూడా లజ్జత